0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈమని లలితాకృష్ణ వీణావాద్య కచేరి వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి వనజాక్షి కళ్యాణి రాగవర్ణం ఆదితాళం.
2: Listen to a Karnataka classical Veena concert by Srimati Eemani Lalita Krishna. Srimati Lalita begins her concert with a Kalyani Raga Varnam, Vanajakshi, set to Aditala.

0: ఇప్పుడు వినండి విజయాంబికే విజయనాగరి రాగం ఆదితాళం ముత్తయ్య భాగవతర్ కృతి.
1: Now listen to a composition of Muthaiya Bhagavathar, Vijayambike, in Rag Vijayanagari set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈమని లలితాకృష్ణ వీణావాద్య కచేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంకరి నీవే, బేగడ రాగం, రూపక తాళం, సుబ్బరాయ శాస్త్రి రచన.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీమతి ఈమని లలితాకృష్ణ. శ్రీమతి లలిత కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సుబ్బరాయ శాస్త్రి, శంకరి నీవే, ఇన్ రాగ్ బేగడ సెట్ రూపక్తాల్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఖమాస్ రాగంలో జావళి అపదూరుకు లోనై తినే ఆదితాళం.
1: శ్రీమతి లలిత కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ జావళి అపదూరుకు లోనై తినే ఎన్ రా ఖమాస్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఈమని లలితాకృష్ణ వీణావాద్య కచేరి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical Veena concert by Srimati Emani Lalita Krishna. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you would be listening to vocal recital by Dr. Selam Gayathri Venkateshan, supported on violin by Meera Sivaramakrishnan, on Mridangam by Sri N. Ramakrishnan, and on Kanjira by Nerukuram Shankar.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ సేలం గాయత్రి వెంకటేశన్ గారి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం మీరా శివరామకృష్ణన్ వయోలిన్, ఎన్ రామకృష్ణన్ మృతంగం, నేరుకునం శంకర్ కంజిరా.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ముత్తుస్వామి దీక్షితార్ కృతి ఉచ్చిష్ట గణపతౌ భక్తిం ఇన్రాగ్ పంతువరాళి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా ఉచ్చిష్ట గణపతౌ భక్తిం పంతువరాళి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి జయప్రద రామమూర్తి వేణుగాన కచేరి వింటారు. వాటి సహకారం వైలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగపై శ్రీ జి రామచంద్రన్. కార్యక్రమంలో ముందుగా వినండి చలమేళ, నాటకురంజి రాగవర్ణం, ఆదితాళం, ములైవీటు రంగస్వామి నెట్టువనర్ రచన.
2: Listen, Carnatic Classical Flute Concert by Kumari Jayaprada Ramamurthy. She is accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri G. Ramachandran. Kumari Jayaprada begins her concert with a varnam of Mulai Veetu Rangaswamy Nattuvanar Chalamela in Rag Natakuranji set to Adital.

0: ఇప్పుడు వినండి కామాక్షి కామకోటి పీఠవాసిని ముత్తుస్వామి దీక్షితర్ కృతి రాగం సింహేంద్ర మధ్యమం రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ కామాక్షి కామకోటి పీఠవాసిని ఇన్ రాగ్ సింహేంద్ర మధ్యమం సెట్ రూపక తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి జయప్రద రామమూర్తి వేణుగాన కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ జి రామచంద్రన్. కార్యక్రమంలో చివరిగా వినండి సరోజదళ నేత్రి శ్యామశాస్త్రి కీర్తన రాగం శంకరాభరణం ఆదితాళం.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ కాన్సర్ట్ బై కుమారి జయప్రద రామమూర్తి. షీ ఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ జి రామచరణ్. కుమారి జయప్రద కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి సరోజదళ నేత్రి ఎన్ రాగ్ శంకరాభరణం సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారు జయప్రద రామమూర్తి వేణుగాన కచేరి విన్నారు. వాద్య సహకారం వాయిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ జి రామచంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical flute concert by Kumari Jayaprada Ramamurthy. She was accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri G. Ramachandran. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.